అల్లి అల్లి ఆగమాలు గురమాలి నకెరాలు పదిలో మరో గురమాలి పెరుగాలు నుంబలు మరు పాలరి నుంబలు పాలు మారో గోరే మాది నా ఖేరాలో